ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్దే. సద్గురు చరణార్ వింద మకరంద మిలింద మహానుభావ్, దైనిక్ నియమానుసార్ కే వేర్ హరినామ సంకీర్తన్ గర్నుహోస్, పశ్చాత్ విషయ ప్రారంభ గరి నిజా.